0: ఇంద్రేనే
1: అరసుల
0: బేగ పూజ మల్పొడు పంపిన ఉద్దేశడు మీయరపోయినాయే యాను. యాను మీయరపోనగ ఎంచ ఉండ ఇత్తెల అంచనే ఉండు. యాను మీది బన్నగా పూరా వ్యవస్థల అది పూలు ఎందిత్తే. ఇంద్రే దానే అండు దాదాండా గడిబిడియాడా
1: గడిబిడిదాల ఇజ్జి పూజకులున్న విషయ. సూర్యమనే ఇరగు చంద్రమనే అరగుందు బండే ఐకు ఆరు యాను దత్తమైట కుల్లయ్యందు హఠమల్ తోందుల్లేరు.
0: ఓహో విషయ ఈతేనా
1: అందు
0: ఇందరే ఉన్నెక్కి ఇరు తరబెచ్చ మల్పోచి ఉంది ఎల్లే విషయ యాను పాతెద్దు సరి మల్పుయే.
1: ఆవపగ బేగ ముగిపులే.
0: హా సోమలే బసదిగు పూజగందు బత్తినకులు నమ్మ కండని ఇరువేరు నమ్మ నమకు పూజగందు కుల్లేరే బేతే బేతే మన దీతేరు సంప్రదాయద ప్రకార దీతినంచిన మనే ఎడ్డె కార్యగవత్తినకులు ఎడ్డెడే పూజ మల్పుగా ఎడ్డెడే ప్రసాదతనుగా దాని పనిపోయి
2: ఎడ్డెడే ప్రసాదతనుడతే స్వామి.

0: നിക്കൽക്കേനു പിന്നെ റേഡിയോ സാരംഗ് നോട്ട് 7.8 FM. ഇനിത്തെ ഈ തുളു കാര്യക്രമം ഇഞ്ചിപ്പ കുഡ്ലത തുളുഭവനത സിരിച്ചാവടിയുടെ നടത്തിന കർണാടക തുളു സാഹിത്യ അക്കാദമി സംവാദ യുവ സമ്പന്മൂല കേന്ദ്ര കുഡ്ല മൊക്കുള്ള ഒട്ടു സേരികേട് അക്കാഡമിയുടെ ഒഞ്ചു ദിന ബലേ തുളു ഓതുക. ഈ ലേസിന് പാത്തേർന്ന് ആത്രാടി അമൃത ഷെട്ടി അറിഞ്ഞ പാത്തേരന് കേനൊന്നു പറക്ക
1: മാത്രകളെ സുൽമെലു ഇത്ത ബദലാവണയാത്തുണ്ട് സൊൽമേന്ത് പണിപ്പിന ശബ്ദ നമസ്കാര അന്ന് പണ്ട ആപ്പുജി സൊൽമേന്ത് പണ്ട ധന്യവാദ അന്ത ആപ്പുണ്ണുന്നത്. സോ അവൻ പണ്ണകണ്ടെ ഇന്ന് എന്തിനാ തദ്ദലസുണ്ട് എന്ന ശബ്ദ ആലോചന വലത്തുണ്ടല്ലേ തദ്ദലസ ഉണ്ട് ഞാൻ സൊൽമേന്ത് പണോട നമസ്കാര അന്ന് പണോട അന്ന് പണ്ട് ദയപണ്ട ഹിരിയാക്കളു പണ്ടിന പാത്തര പോകുണ്ട് അവന് സരിയാത് എന്ത പണ്ടെന്നാണ് നങ്ങൾക്ക് ലാഭം ഉണ്ടെന്ന് പണിപ്പിനേക്ക് ഞാൻ പണൊന്നുമില്ലേ എന്നാൻ തപ്പ് തെരിയടേ ഏറെ എല്ലാം കൊഞ്ച് ബദലാവണ പണിപ്പിക്കേനല്ലേ നിക്കലേക്ക് ഞാൻ ദിനോട്ട് കൊഞ്ച് 2 ഗണ്ട സമ്പൂർണ്ണം അത് മൊബൈൽ തുപ്പെ എനിക്ക് പുരുസോസ് ഇക്കുന്നു 2 ഗണ്ടേ 4 ഗണ്ടേ മുട്ട മാത്ര ഞാൻ ഇവിടെ കണ്ട പോന മാത്രം മേക്ക് പൊരുത് കുണ്ടങ്ങി പാടണ മണ്ടേക്ക് പറിച്ചാനേ പാടണ ഇജ്ജി നാൻ ഇല്ല പത്രടെ എന്നെ ഗുർത്താപ്പിച്ചിട്ടില്ല ഞാൻ ആത്ത് ബേല മൽപ്പെ മണ്ണ് തൊട്ട് മണ്ണാതിപ്പുണല്ല ഞാൻ മുരണ ഇഞ്ചിനെ തൂവന്ന് പറഞ്ഞ വിനോദ് രാജ്കുമാർ വിനോദ് രാജ്കുമാറിന ഒഞ്ച് ഇൻ്റർവ്യൂ തൂയേ കുഡ്ലത ജനക്കുളൊന്ന് പണിപ്പിനവ ഒഞ്ച് ചാനൽ തക്കൾ മൽദിന എഞ്ചിന തുളു പണ്ട അത്ഭുതമായ തുളു വിനോദ് രാജ് പാത്തിരിഞ്ഞ എം കൺസേൺഡ് ഇയർ കെപ്പി ഹാക്കിലക്കാണ് എനിക്ക് കെപ്തണ്ടേ ഇതിലക്കാണ്ട് ദായ പണ്ട ബൈ മിസ്റ്റേക്ക് തപ്പാ ഒന്ന് എത്തോ സാരി സ്ക്രോൾ മൽപ്പനക നമ്മ ഈ കുഡ്ലത ഉരുടു പുട്ടിനഞ്ചിന കെലവ് സിനിമൊടുപ്പിനേക്കലു നാട്ടക്കൊടുപ്പിനേക്കലു കെലോ പാത്തിര തുളുക്കേണ്ട മെയ്റ്റ് കുണ്ടുതാൻ്റെ ഉർബിലും തിലക്കാപ്പുണ്ടു ബേജാർ മൽപ്പടി ഏറല നിക്കലു ഞാൻ പണിപ്പിനേക്ക് ഞാൻ ദായ പണൊന്നുമില്ല പണന്നണ്ട ആ ബംഗളൂരു ഇത്തനാർ വിനോദ് രാജ ആത്തുപുറത്ത് തുളു പാത്തേരി പേര് എത്തു എത്തു പറപ്പന നീർതലക്കാർ തുളു പാത്തേരി ഏറ് ഏപ്പാ പർട്ടിക്കുലർ ആപ്പന ഭാഷത ബഗ്ഗെ എനിക്ക് ഇംഗ്ലീഷ് പർട്ടിക്കുലർ ആപ്പന ആനിനു ശരണ്യ പാത്തിരലക്ക പാത്തിരുവർ ഭാഷത ബഗ്ഗെ പർട്ടിക്കുലർ ആവടെ കുടരുടെ പാത്തിരനക്ക് സംവാദം അൽപ്പന കനിക്കലു എന്ന ഭാഷ തുളു ഞാൻ തുളു പറന്തിനായുടെ പാത്തിരൊന്നുമില്ല എന്ന് പണ്ടക നിങ്ങൾ പർട്ടിക്കുലർ അപ്പം എന്ന ഭാഷ എന്ന് പണിപ്പിന നിങ്ങളുടെ പർട്ടിക്കുലാരിറ്റി ഓവ് ബോർഡ് പണന്നണ്ട ഞാൻ പഞ്ച ദ്രാവിഡ ഭാഷയുടെ അത്ഭുത വായന ഒരു വിദ്വാംസിയർ പണിപ്പേര് 5 പഞ്ചദ്രാവിഡ ഭാഷകളിൽ എല്ലാ ബദലാവണെ ഹൊന്നുകൊള്ളുക ഒന്ന് മൊതല ഭാഷ ഇതര അത് തുളു ഭാഷ എന്ന് പണിപ്പിന പെർമെതി ഒന്ന് പാത്തിരലേ നിങ്ങൾ പർട്ടിക്കുലർ ആപ്പ് ചെറുതക ദായ പണ്ട കറക്റ്റ് ആവും ഞാൻ അവനെ ഭയക്കിന നിങ്ങളുടെ തുളുനു ഓതനക നിങ്ങൾക്ക് വിശേഷം എന്ന് എന്നെ ബല്ലി തിനല നമ്മോട്ട് ഉപ്പുണാവും കന്നഡത ഒട്ടൊട്ട് പുലയനമ്മ ആടല കന്നഡോടുള്ള കൈത്തലിപ്പുണ്ണമ്മ തുളുക്ക് ജാസ്തി ഉപ്പിനെട്ടാത്ര തുളുനു ഓതനക ഉന്ത് എങ്ക് പൊസത്തുന്ന് എന്നെ ബല്ലി ഉന്തി എന്നോ ദിനനിത്യത ഉന്തിയപ്പോൾ എന്നുണ്ട ആനി നമ്മ ആ ഭാഷയെ നമ്മ നടുട്ട് നമുക്ക് ഓരി പോണ്ടേ കാപ്പുണ്ട് ഞാൻ ദായക ഭാഷ മുഖ്യമെന്ന് പണിപ്പിക്കേണ്ടണ്ട സംസ്കൃതി എന്ന് പണിപ്പ സംസ്കൃതിക്ക് തുളുട്ട് കൊഞ്ച് പൊരുളുത ശബ്ദം ഉണ്ട് ഗൊത്തുണ്ട ഇജ്ജത്ത സംസ്കൃതിക്ക് തുളുത്ത ശബ്ദ പറപോക്കോന്നത് പറപോക്കോന്നത് പോക്കു പണ്ട ബതുക്കിന പോക്കു പണ്ടെന്നാണ് ബതുക്കുന്നത് ഒരു സാധിയുടെ പോപ്പെന്നാണ്ട് ഒരി പണി പെക്കുടേരക അല്ല ആയന പോക്കു തുലയാന്നത് ദയപ്പണ്ട നമ്മൾ പാത്തിന ശബ്ദത ദുന്നഭാരം ഉണ്ടാത്ത വേരിയേഷൻസ് ഉണ്ടാത്ത സൗണ്ട് വേരിയേഷൻസ് അവ പണിപ്പുണ്ട് കൊഞ്ച് എല്ലാ ഉദാഹരണം പണിപ്പിക്കില്ല എനിക്ക് കൊഞ്ച് കെട്ട അഭ്യാസം ഉണ്ട് ഞാൻ പ്രീത്തിയുള്ള കൊഞ്ച് ആണ് ബാലിക നൈതമക എന്ന് പണിപ്പെ ഞാൻ കോപ്പോടുള്ള നൈതമക എന്ന് പണിപ്പെ എനിക്ക് ഓരോ ഇനി ബസ്സിട്ട് വന്നക ആലോചന എനിക്ക് പത്തിന് എനിക്ക് ശബ്ദ ദേ ഞാൻ ബസ് സ്റ്റാൻഡ് വരിക കൊഞ്ച് ബാലിക നൈതമക എന്ന് പണിത് പത്തേന് ദയപ്പണ്ട തുളുത്ത ഭാഷയുടെ ഈ ശബ്ദത ഏരിളിത്ത ഉണ്ടത്തെ എല്ലിയ ബാലവന് തപ്പ് തക്ക് നൈതമക എന്ന് അജ്ജി പണിപ്പോലു അവ കോപ്പത വത്ത് ദാദണ്ട തപ്പ് നൈതമക എന്ന് പണി പണിപ്പോലു വേരിയേഷൻസ് അവ ഈ നൈതമക എന്ന് പണിപ്പിന തുളുത്തവു നെരടെ അത്ത് നൈതമക എന്ന് പണിപ്പിനവു ഉടലുക്ക് കൈത്തലായനഞ്ചിന ശബ്ദ ഉടലു കൈത്തലാൻ ശബ്ദ ഞാൻ ഐക്യ പണി നമ്മ സംസ്കൃതി ഭാഷ സംസ്കൃതി പണിപ്പിന പറപ്പോക്കുണ്ടത്ത പോക്കു പണ്ട ബതുക്കുന്ന രീതി ആ ശ്രീമന്ത് ആയന പോക്കുത്തു ഓടിയാ പണ്ടക ആയന പോക്കുത്തു പണ്ണ ആയന ബതുക്കുത രീതി തോടുന്നത് ബട വന്നു അയ്യോ ആയന പോക്കേ പണ്ണ ആയന രീതി എന്ത് സോ സംസ്കൃതി പണിപ്പിന പറപ്പോക്കു എന്ന് പണിപ്പിന്ന ഒട്ടുടു സംസ്കൃതി ബുലപ്പോനക ഭാഷല ഒഞ്ചി ഭാഷല ഒഞ്ചി ആ സംസ്കൃതിത മൂല ഇപ്പുനെ തുളുനാട് പൊണ്ണ മൂലോടു ഓലാണ്ടല നികുൽ കേന്ദ്ര പൊണ്ണു വാലെ പുട്ടോടുന്ന ദേവരക്ക് പറക്കെ തുമ്മണോ ദൈവലേക്ക് വാവുരുടാണ്ട കേന്ദ്ര ഒൽപ്പാണ്ട ഉണ്ട പൊണ്ണു ജോക്കിൽ പുട്ടോടുന്ന് പണ്ട് പറക്കി തുമ്മണ ഊർദ പുതാർ ഓലാണ്ട ഗൊത്തുണ്ട നികലേക്ക് ഗൊത്തു ജത്ത അയ്യോ പുണ്യാത്മരം ദേ തുളുനാടേ ഈ പുണ്യഭൂമിയുടെ പൊണ്ണു വാലെ പുട്ടടുന്ന അപ്പമ്മ ദൈവദേവരെ കൈമുഗ്യുന്നു നമ്മ തുളുനാടേ ദയ ഗൊത്ത സംസാരം എന്ന് പണിപ്പിന പുലിപ്പൊണ്ണ് ആണടത്ത് പൊണ്ണടത് ഏത്ത് വിശേഷ പണ്ടെന്നണ്ട
2: అప్పన కుటుంబడు ఎరేసయ్యాడు నమ్మ అమ్మ అప్పమ్మ అర్థాపన తమ్మ నక్కలు మమ్మీస్ అమ్మ నగలు నక్కుడు అప్పన కుటుంబడు ఏర్బోడుందంట సయ్యాడు అప్పన తమ్మలైనా తిద్దమ్మినా ఎంచనా వాడు అక్కడ సై తీరుందండి నంక మా తిరగల 14 దినత సూతక నమ్మేట్టు తుళునాడు అమ్మే సైతుండే ఏత దినత సూతక గుర్తుండా అమ్మేరు సైతుండే డాడీ డాడీ డాడీ కుటుంబదొకలు సైతుండే ఏత దినత సూతక గుర్తుండా ఓన్లీ 3 డేస్ మూజే దిన అయితర్త దాదా పండుందండ తుళునాడద మన్ను నమ్మ మాతెర్లు అయ్యి హెచ్చిన కొత్తంపురి జీరిగ 14 జాతీలుల్ల ఆ జాతి మాత ఇత్తిన నాకు మూల ఓవు పండుందంట నమ్మ మాతెర్ల కాడుడుదే బతినంచిన నరమాలిన్లు పంపినావు నమ్మ పూలద కొలికే ఊరును పడి కాడుడుదు ఉండు పండు నమ్మ ఆవిన ఆలోచనే మలతొండ పండుందంట ఈ భూమిగల ఈ భూమిడు పుట్టిన పొన్నగల వ్యత్యాసనే ఇజ్జి నమ్మ నిగులు కోల తూతారా ఏరండల కోల తూతారా కోల మాత ముగిదావన దైవ చావడికి పడుకుండత చావడి బతినదకు పేరు ఏరుకొరిపిని ఏరుకొరిపేరు పొన్ను ఇడి ఖర్చుమలతో కోలమలు తినేయ అని చెప్పు పేరు దయ్యే భూత పొన్ను అడిగినడు ఈ ప్రశ్నలు నిగలన ఉలాడి పుట్టుదిన అయ్యే పాండల నమ్మము తుళునాడద మన్ను పండుందండ కొంచెం ఎల్లి పాత్రడు నిగలి కొంచెం సంపూర్ణ అది పండిపాయి కన్నడడు కొంచెం గాధ ఉండు కొట్ట హెన్ను కులదింద హొరగే తుళునాడు కొట్ట హెన్ను కులదింద హొరగే అల్ల కొట్ట హెన్నిగే ఎల్లవు అప్పె బరి ఇందు పంపినవు నాకు జాతి బర్పిని అథవా నమ్మ ఇది ఆత్రాడి అమృత షెట్టి ఇందు పడుంది ఎన్న అమ్మి మాడ అందది ఎన్న అమ్మేరు నా జాతి షెట్టి ఎదురు మాడ అంది అర్న అజ్జర్ మాడ ఎన్న అమ్మేరు మాత్రం షెట్టి ఇందే పడుంది ఎన్న అమ్మేరు ఎన్న అజ్జర్ మాడ అమ్మేరు నమ్మేర్ మాడ మహాబాల మాడ అందది అర్న నమ్మగే సంజీవ మాడ అందది ఎన్న అప్పె జలజా షెట్టి యాన్ షెట్టి అని మాడ అంది పడుంది ఎన్న ఎన్నవు అప్పెన బరి అమ్మేరుకి ఎంక సంబంధ జింది అవి ఎంచ భత్తన పండుందంటే నాకు అళియ సంతాన కట్టు పంపిన ఉంచి ఉంచి కొంచెం సామాజిక వ్యవస్థ అయిట్టు నెట్టు నాకు అప్పన బరి అవు మాత ముఖ్యత నాకు ఈ మన్ను ఈ తుళునాడద మన్ను పొన్ననేత గౌరవుడు దూండు ఉందదు నికులు మాతెరల పండుపారు ఫెమినైన్ అండ్ మస్కులైన్ అర్థాపుండత అర్థాపుండా ఇంగ్లీష్ పండుందిలే ఫెమినైన్ ఒక మస్కులైన్ ఆ పన్న శబ్దించండు ఫెమినైన్ వెరీ సాఫ్ట్ తుంబ స్మూత్ మస్కులైన్ పన్నగానే అయ్యే పురుష ఏంది పండిపిన ఈ పురుష ఆధిపత్య తుళునాడు ఇజ్జి నిజవాద మండద నమ్మ తూం పోయిందంట పురుషన ఆధిపత్య పొన్నగిజ్జి ఇడి ఆస్తి తమ్మలేడిద అరువదకు పరిపిన పడింది తమ్మలేడిద మర్మలగే పరిపిన ఏ ఎంక కొంచెం కథ నేను పాపను ఇంకా లజ్జి పొన్న ఉంది ఇత్తిన తుళునాడద పొన్ను ఎత్తు గట్టిగిత్తింది పండిపోయి కొంచెం ఉదాహరణ పండిపోయి కొంచెం కథ పండిపోయింది లజ్జి కథ ఆరెత్తే కేరళద పండేరత తుళుతో అజ్జి కథ పండిపోయింది భారీ బంగద ఇల్లు కొంచె దిన ఇంచిన కటు మర్యాలకు బిన్యారు పరిపేరు ఆ ఇల్లగు బిన్యారు పరిపేరు అగలేదానికి గొత్తి ఇల్ల ఇల్ల దగ్గ ఏనా గర్వపుర ఆల్గుండు మాడిసోరు ఉండబండి అగలే గుర్తించి బింజర్ పరిపేరు బింజర్ పరిపేరు ఇల్లడలి 4 జన జోకులు ఉల్ల బింజర్ పత్ అర్ణ ఇల్లడు అల్ని ఇల్లడు వంచి పరేలు అరిత కాళిజి ఇల్లాడు అల్ల మండి అరిత మండేడు వాళ్ళు దానే మలుపును పండుగ గొత్తాపు చెలిగు అప్పుడు వాళ్ళు దానే మలుపులు గొత్త ఈ బారతూర్న గొత్తుండ నీ గొత్తు చేత గొత్తుండా జడ్డు బారు గొత్తుండా జడ్డు బారు పండు నేనందు గొత్తుండా జొళ్ళు జొళ్ళు బత్త బారు బారు దుంబు అరి బారు బులెప్పవున బార్ను గాలికి బత్తువేరు గాలికి బత్తను గెడ్డ బారు ఇంచికి పురుండు జడ్డు బారు అంచికి పోపుడు వాళ్ళు కోర్లేగింది పండుది పాడింది కొన్ని మన్నుద గురికేడు ఈ జడ్డు బారును పాడిది పోలు కటువు మర్యాలడు ఆ తను అంచింది దుపోలు బిన్నేరు బైదరి అన్న మర్యాది వరియడు కొనుకోడు జడ్డు బారును పిదాయుడు మెత్తుండ మెదుపున గొత్తుండా మెదుపు మెత్తుండా ఎంచిన నిగులు కుట్ల దగ్గర బారు ఎడుపున అంది పండిపోయి ఎంకులు ఎంకులు ఉడిపిడు బారు మెయిపున అనుపండి మెదుపు మెయిపున అనుపండి బారు మెయితున్నాడు గొత్తాపున పండి కడప్పి కల్లడ బారద బారు మెయితుంది జడ్డి బార్ జడ్డు బారద అరి మలుపు పోలిగే అరి తిక్కడలేని నింగలు అరి తిక్కడు కజిప్పిగించిన మలుపున కజిప్పుకు దాలజ్జి ఆ తనకు పారా దీపిన గుర్తుండ గుర్తు చేత పార అందుబండగైనా కోరి పారా దీపిన కోరిద కింజిని కెత్తిని పెరడ దాడిట్టే కింజ ఎవరి పార కట్టునందు పారగు దీతిన కెత్తిన కనతది కజిప్పు మలుతుంది బలసి ఒలిగే అంచిన గట్టిగిత్యాలు అంచిన తుళునడద గట్టిగిత్తి దాయే పండుందండి ఆయన ఏ పళ్ళ పండు రెండు పొన్ను పండిపినావు కట్టునావు పొన్ను సంసారంను కట్టునాలు ఆణ్ అయితే ఆళ్తను ఎన్న ఉంది పండిపినా ఏ మాత్ర పొన్ను సంసారాన్ని కట్టున దాయే పండుందండ నాకు 1000 ఉదాహరణలు తక్కువ ఈ తుళునాడద సంస్కృతికి పున బదలావణ పండుందండ ఇతను గట్టదమిత్తుగల నమ్మ ఊరుగుల నమ్మ హోలికెమలతోండ పండుందండ విధవేంది పండిపిన శబ్దండు కండనే సైతీనాలని పండు నమ్మ తుళునాడకి ఇంపార్టెన్సే ఇచ్చి విధవేంది పండిపిన శబ్దగు విడో విడోవర్ విడో అని పండిపిన శబ్దకు నమ్మ తుళునాడు ఇంపార్టెన్స్ ఇచ్చి విధవేంది పండిపిన శబ్దకు అవు ఈ ఘటన మిత్తు పోయారు విధవేంది పండుతున్నాడు దాయే పండుందాండ కండనే సైతి బొక్క తమ్మలేరుద బతినో తన కుటుంబోడు బతిన ఎక్కరగట్టల ఆస్తిని కారమిత్తు కారు పాడు చారడు కులదు గుర్కార్మి మల్తిన తుళునాడద పొంజు ఆ కెపాసిటీ ఆ పొంజు ఎవడెత్తుంది ఇని నీకుడు పరీక్షడు మార్క కడిమెండ డిప్రెషన్ పోపారు ఉందే మన్నదు ఉందే మన్నద అరివారు తిందది బులైనగులు ఎంకులు నిగులు పొంజి పరీక్షడు ఎగ్జామ్ ఉండగలి మార్క్స్ కడిమె పోతుందంట అయ్యో ఎంకు డిప్రెషన్ అందదు యానికి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిప్రెషన్ డిప్రెషన్ మన ఎంచిన పాందదు ఓ దాయ బరుడు నంకు సో యాన్ పండ నిగలి హార్చుందని సవు డిప్రెషన్ దాయగ బరుడు తనను తాను తాంగోమిన తాంకన్గన్ తూక నిగళ్ళు ఇజ్జి పండుందని డిప్రెషన్ బర్పుడు మనస్సును ఏపల నమ్మ కంట్రోల్లో దివమించిన కెలసో నమ్మ ఈ మన్ను మన్ను దగులు మల్తిరు నంకిని కాతిజే ఆనందండ కాల బదలాతుండు కాల బదలాతుండు బియ్యం రోహిణి వంచి కడేటువంటి పేరు తుళునాడు మాతలా పొన్నగే హక్కు పొన్నే గుర్కార్ది ఆస్తిద హక్కల్న కైట్టు ఆనందండ ఓల్ప పండ తర్కోలును సొంటోడు కీలు సిక్కోండ్రే మాత్ర అందదు యాని ఈత మాత పాతేరియత ఆండల పురుష ప్రధాన వ్యవస్థ ఓల్ ఉండా అనిద కాలుడిత్తులకు ఇన్ని బదలావని అతను తర్కోలు ఎన్నడ ఉండు ఎన్న ఇలాదా ఎంచిన తిజోరి ఎందు పంపన అతవా పెట్టి ఎవ ఉండు అయితే తర్కోలు ఎన్న సొంటోడు ఉండు ఆండ ఐకు తర్కోలు కీకు తర్కోలు పడితే ఓపెన్ మల్పినవి అనతి ఎన్నకంటే నేనే అవు బదలావని పల్లట ఎంచాండు ఓలు బుడుకొరి అన్నమ్మ అందదు విద్యాభ్యాసద ముఖాంతరనమ్మ గట్టి గట్టియా వందు పోయాను నిన్న విద్యాభ్యాసద ముఖాంతర గట్టి ఆవోందు అని పోయాడు ఆ విద్యాభ్యాస నమ్మని పొన్నకులను ఓడే కనత్తను అనుకుంటే ప్రశ్నే ఆలు ఏరు బింజర్ బత్తి ఎంత జడ్డ బారది మెత్తదు పారడుత్తిన కూరద కచ్చిమల్తున్న విద్యాభ్యాస జనాలు బతుకుని కట్టుదోలు ఇని నంక బోడాపిన మాతా సత్ సవకరణ సవలత్తు ఉండు అండ నంక నమ్మను నమ్మక ఒరి తొండ్రేగా ఆతుండా ఇజ్జి బొచ్చి బొడ్చప్ప బస్సుట్టు పోనగా ఉంజి పొండు మగ కొంచెం ఆణుమగే అత ఒరి ఏర ఒరి ఆణుమగే దాదాండ మిస్బిహేవ్ మల్తే పడిందండ నీకులు ఏరు ఇదమ్ముట బస్సుడు లక్కదుంతుదే ఏయిన మళ్ళీ అందుకే నాకు లేరండి ఇతరులకు ఐదిరుపులే జీన్స్ ప్యాంట్ పాడువారు పోషాదు తిరుగువారు పోనగా ఇంక ఖుషి అనుసౌండ్ నిగలింతు ఓ పొండు జోకులు పండించని ఇప్పుడు పండుగ ఖుషి అనుసౌండు ఎడ్డే ఉంజి యాటిట్యూడ్ ఉంచి పొండు పోనగా అని ఖుషి పడిపోయి దేన్నగా పొండించేప్పుడు పండుగ బట్ నిగలే కాపిన ఉంజి ఎల్లే ఉంజి మిస్బిహేవియర్ ఏరవరి నిగళ్ళ సరి అయిన రీతి నడకే మల్తి చెప్పండి బస్సు నీకులేనే మొలపడా ఈ సీటుడు కులుదార పండుంది అడ్డ సీటుడు కులుదార పండుంది అంట నీకులు ఆయే ఆయకు ముక్కాలు సీటు బుడు కొడుతుంది ముళ్ళు పిజెంతలక్క ములుగులు వారు నీకులు నీకులు ఎదురుసిన తాకత్తువోలుండు అందాత తాకత్తువోలుండు కొంచెం వెళ్ళే ఉద్య పాడదన దక్కతా పని పెకెండ్లీ ఒరి నలకేదాయే జవణ ఎప్పి అద్భుత ఆయ భార్య పొరలు కోలకట్టినాయి అమ్మ నా కాల ముగిపుండు నా అమ్మర్ది బొక్క మగే కోలకట్టరేగు కోలకట్టనక కోలకట్టరే కింద ఆయకు నేను కైకి కడగా పొరపడితే ఆయన కోలకట్టరే ఆయకు వీళ్ళే కొరిపేరు అజలు కొరిపేరు కుర్దామనగా అమ్మే పంపి నీకు మద్మెమల్ పొడుమగా అని పండు ఉంది తుళునాడు జనపద కథ మద్మెమల్ పొడుంది పండిపేరు మద్మే గొత్తున్వే నాడు నాడు పొర్లుదా పొన్నాను కనపేరు వాళ్ళు భారీ పొరుల నుంచి పొన్నాను మద్మెమల్తో కొరిపేరు ఈ అరసు ఏరుల్లో ఉరుద గుర్కారి ఏరులే కోలకట్ట ఉన్నాయి ఆయకు ఈ పొన్నమిత్తు మనసాపుండు ఎలా ఈ ఎన్నెళ్ళడ కోలకట్టిన చాకరీద నల్కెద ఈత పొరుల పొండు నాందదు అలా నేను చాండ ఉల కై మలుతుడు పండు పద్నాది సరితే ఆ పొండు కై తలపోపే ఆ పొండు అల్న ఎంచిన తమ్మేరిని బుడ్దు వంజి పద్య లక్ష్మణ రేఖ దాంటది ఆయన అడే పరిపుజులు ఆ తను గుమాయించుడు ఈ సరితిద కోలోడు ఎంచాండ మలుతుంది అలా నేను పడెత్తునుడు పండుదు ఉంబే కోల కట్టవే గిలికిండి కుల్లు గిలికండి ఎందు పుణంజి దుమ్ముద ఇళ్ళలేడు గిలికండి ఎందు పుణ్ పండు పోపిన పరిపు గిలికండి కుల్లుది ఈడిదిది కోల కట్టిన ఆయన కెర్పే నలికేది ఆయన కెర్పే కెర్దాదు బన్న మొలగొత్త ఉండి ఎన్న కణనను కెర్ని అరదల పాడిదినైనే కెర్పారు అరదల పడిన బన్న పూజిదిన యాస పాడిదినైనే ఆయన నలకేదాన్ని కెర్పే ధనికులు కెర్పే కెర్దామన్న ఈ పొండు నాకు వస్తాపుడు ఆ తన పండుపులు యాన నిన్నడేగి పరిపే యాన పండిలక ఈ మలుపు అని అందదు అవి ఒత్తునేను సురూక పండుపులు నిన్న పెట్టి పత్తాసుద ఇలా ఉల్లాడితిన పత్తాసుద బంగారన కనతది ఎన్న కణనన కణనగ కాటగూర్లా అందదు కాటోగ పాటలా అందదు పాడువే నిన్న కాడిడుతున్న గంధద మరకంటది గంధద మరత కాటగూరులో ఎన్న కణనగా నిన్న నిన్నొట్టు పరిపోయినది పూరల మల్ పూరాలు పండిలక్కకెన్వి కడేక మణిపోలు నిన్న మండద తరెత్ర ఉండత గుత్తుదా పేట పేటను కనత నెక్క కాటగ పాడలందు ఆయ ములగత్ర కాటగ పూరలా పాడువే ఆయే పేటను కాట పాడదా ఆయే రాజా పోయికుడులే మోలే కాటగ బుడు సైపోలు తన్న తనను ఒరిపున తాకత్తు సమేత ఈ మన్నుడు నమ్మ తుళునాడద మన్నుడిత్తును అండ నంకినికి విద్యాభ్యాసం పంపినవు ఓదున బరేవునవు మాత్రాత్తుంది పండు ఇడి సమాజతి ఆణు ఆణుగులు తెరియడు దాన్ని ఆయన ఏ పల్ల పండిపోయిన ఉంది పాత్ర రెండు అప్పే పండుగ పండుగ కొరిపిన నమ్మగా ఇంకెన్న అప్పే ఎన్న ఎన్న అమ్మ ఎన్న అజ్జి పని తెరిదండ ఆణ జొక్కలు పత్తిరిందండ తెలిపేరే వల్లి పొన్నులు తెలిసిన కుబాలకు కేన్ రేవల్లి కెలవ కట్టుని కట్టుపాడులు అవేనే నమ్మ ముందు వరుస ఉంది పత్ర పండిపోయారా అవుదాని అంచ తెలుపున అణమగి మాత్ర తెలిపోడు పొన్ను జొక్కులు తెలిపేరే వల్లి గాదెక్కటండి ఈ తుళునాడు కెసరిత్నల్లు దొంకువే నీరిత్నల్లే దిక్కు నువ్వే அந்த பொண்ணு ஏத்து கல் தொழில் முறம் பொறுத்து மித்தே பொண்ணு இப்போ காணு பண்ணு வத்தியாசத கண்டே அதே தூந்து பத்துனு பட் அவனு மீர்து பதுக்கு நினச்சினோ அது தர்த்தா யான் ஆணுடுது மல்லன் பண்ணினத்து என்ன கணனை ஏப்பல டைலாக் பண்ணுத்தல் யான் செய்யினேட்ட அவன் மரப்பெருஜி ஆணுக்கு பொண்ணு ஏப்பல விரோதத்து தேர் நாட் கான்ட்ரடிக்டரி ஆணு பக்க பொண்ணு ஏப்பல தேர் நாட் கான்ட்ரடிக்டரி தேர் காம்ப்ளிமெண்டரி டு ஈச் அதர் கண்டு ஹெண்ணு ஒரே கொரி ಪೂರಕನೇ ವಿನೋಹ ಆ ವಿರೋಧಾಭಾಸ ಏಪಲತ್ತೆ ವಿರೋಧಾಭಾಸ ಅಂದ್ರೆ ನಾನು ಒಂದೇ ಕೊಂಚ ಸೇರಿ ಸಾಧ್ಯನೇ ಇದೆ ಸಮಾನಾಂತರ ರೇಖೆಗಳು ಓಲಂಡ ಸೇರುವನ ಸ್ಟ್ರೈಟ್ ಲೈನ್ಸ್ ಓಲಂಡ ಜಾಯಿನ್ ಆಗ ಇಜ್ಜಿ ಬಟ್ ಆಣು ಪುಣ್ಣು ಜಾಯಿನ್ ಆಗುತ್ತೆ ಅಪ್ಪಂಡ ಅವು ಸ್ಟ್ರೈಟ್ ಲೈನ್ಸ್ ಆಪಿ ನಿಂಚವು ಅಕ್ಕು ಲೇಪಲ ಆಣು ಪುಣ್ಣು ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಅಗಲು ಕಾಂಪ್ಲಿಮೆಂಟರಿ ಬಟ್ ಈ ಸಮಾಜ ಏನಮ್ಮಲ್ಲಿ ಪುಣ್ಣ ಶಾಲೆ ಇಡ್ಲಂಚನೆ ಗಂಡು ವಿರೋಧ ಪದ ಯಾವುದು ಗಂಡಿಗೆ ವಿರೋಧ ಪದ ಹೆಣ್ಣು ಮಹಿಳೆಗೆ ವಿರೋಧ ಪದ ಪುರುಷ ಹೆಂಚಿನ ಅಪ್ಪದ್ದ ಮಾರ್ಯಾರೆ ಆಣಗೆ ಪುಣ್ಣು ವಿರೋಧಗೆ ಪುರುಷಕ್ಕೆ ಮಹಿಳೆ ವಿರೋಧಗೆ ಒಂದು ಆಣನ್ಲ ಒಂದು ಪೊಣ್ಣಲ್ಲ ಮತ್ತೆ ಮಲ್ತಿ ಜೀವನ ಪರಿಂತಾರೆ ಲಡೆ ಮಲ್ತು ಸೈಲೆಂದು ಕಡಪಡ್ನ ಮಗಳು ಮತ್ತೆ ಸಂಸಾರ ಮಲ್ಪಲೆಂದು ಕಡಪಡ ಸೊ ಈ ಎಲ್ಲೆಲ್ಲೇ ಬದಲಾವಣೆ ಇಲ್ಲತ್ತ ಉಂದೇನು ಗಟ್ಟಿ ಮಲ್ಪುನಂಚಿನ ತಾಕತ್ತು ಈ ಮಣ್ಣುಡುಂಡು ಅವೇನು ಏಪ್ಪ ಮರಪುವನ ನಮ್ಮ ಆನೆ ನಮ್ಮ ಪೊಣ್ಣುಲಾದೇ ಒರಿಪ್ಪ ನಮ್ಮ ಪೊಣ್ಣುಲು ಪೊಣ್ಣುಲೇ ಆಂಡ ಪೊಣ್ಣನ ಉಲೆಯೊಂಜಿ ಆಣ ಮಗೆಪ್ಪೇ ಆಣನ ಉಲೆಯೊಂಜಿ ಅಪ್ಪೆಪ್ಪುವಲು ಆಣನ ಉಲಾಯಡೊಂಜಿ ಅಪ್ಪೆ ಉಲ್ಲೋಲು ಪೊಣ್ಣನ ಉಲಾಯಡೊಂಜಿ ಅಮ್ಮೆಪ್ಪೆ ಅಥವಾ ಆಣ ಮಗೆಪ್ಪೆ ಏನು ಪಂಡ ಆ ಪುರುಷತ್ವ ಪಕ್ಕ ಫೆಮಿನೈನ್ ಪಕ್ಕ ಏನ ಮಸ್ಕ್ಲೈನ್ ಪಂಪಿನವರು ನಮ್ಮ ಉಲಾಯ್ಡ ರಡ್ಡಲಪ್ಪುಂಡು ಆಯ್ತ ಒಟ್ಟುಗೂ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ನಿಗಲು ಓದ ಬರೋ ಕಲ್ತಿದಾರೆ ಆಯ್ತ ಮುಖಾಂತರ ಯಾನು ಒಂಜಿ ಜಾಗಿನ ಸೇರುವೆ ಅಂದ ಪಂಪಿನ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಮಾತಲ್ಲ ಉಂಡು ಬಟ್ ಒಂಜಿ ತೀರಿಯೋನ್ಲೆ ಓದುನ ಬೊಕ್ಕ ಬರೆಯವನಂದು ಪಂಪಿನವು ಬಜಿ ರೀಡಿಂಗ್ ಆ್ಯಂಡ್ ರೈಟಿಂಗ್ ಅತ್ ಓದುನ ಬೊಕ್ಕ ಬರೆಯವನವು ಈ ಏರು ಅಂದ ಪಂಡ ನಿನ್ನ ಉಲತ್ತ ಉಲಾಯ್ಡ ನಿಕ್ಕ ಜಾಗೃತಿನ ಪುಟ್ಟವಡು ಆ ಓದು ಜಾಗೃತಿನ ಪುಟ್ಟಣ್ಣ ಮಾತ್ರ ಆ ಜಾಗೃತದ ಮುಖಾಂತರ ಬದುಕೆರೆ ಕಾಪಿನ ಇಜ್ಜಿಂದಂಡ ನಂಗೆ ಕೆರೆಗಲ ಬದುಕೆರೆ ಸಾಧ್ಯ ಅಂಚಿನ ಜಾಗೃತಿನ ಪುಟ್ಟ ಓಡ್ಪಣ್ಣಂದಂಡ ನೆಗೆಲೆಗೆ ಸುರುಕು ಈ ತುಳುನಾಡದ ಕಲ್ಚರ್ ಗೊತ್ತು ಓಡು ನಮ್ಮ ಆಹಾರಲ ಸಂಸ್ಕೃತಿದ ಒಂಜಿ ಭಾಗ ಅನ್ನದು ಕೋರಿ ಮಿನ್ನಿಗಲೇ ಪೊರ್ಲೋಡ ಜಪ್ಪುಣತ್ತ ಅವು ಫಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಇಷ್ಟ ಆಪುಂಡು ಎಲ್ಲ ನಮ್ಮ ಮಗಕ್ಕೆ ಪಂಡ್ರೆ ನಿಕ್ಕ ನಾಲಿರು ತಿರ್ತು ಬೇತೇವಲ್ಲ ಬಸಳೆ ಕಜ್ಜಿ ಪೂ ತೌತ್ತೆ ಹಾಂ ಅಪ್ಪುಜ್ಜಿನ ಪಂಡ್ ದಾಯ ಪಣ್ಣೊಂದಿಲ್ಲ ಪಣ್ಣಂದಂಡ ಜೋಕುಲು ನಿಗಲು ಬುಲೆದಾರಂದು ಎಂಕಲೆಗಲೇ ನಿಗಲೆಲ್ಲ ಜನ್ರೇಷನ್ ಗ್ಯಾಪ್ ಉಂಡು ನಿಗಲ್ನ ಆಲೋಚನಾ ಕ್ರಮಕ್ಕಲ ಎನ್ನ ಆಲೋಚನಾ ಕ್ರಮಕ್ಕಲ ಮಸ್ತ್ ವ್ಯತ್ಯಾಸ ಉಂಡು ಆಂಡ ಎನ್ನ ಕಾರ್ಲ ನಿಗಲ್ನ ಕಾರ್ಲ ಉಂತು ದಿನ ಒಂದೇ ಮಣ್ಣಿಡು ಒಂದೇ ಮಂಡು ನಮ್ಮ ರಜನ್ಲ ಪಾದ ಊರ್ದು ಈ ಮಣ್ಣಿಡು ಉಂತುದ ಪಣ್ಣಂದಂಡ ಈ ಮಣ್ಣದ ಸಂಸ್ಕೃತಿದ ಬಗ್ಗೆ ತೆರೆ ನೋಡತ್ತನು ಪೊಣ್ಣು ಒಂದು ಪಣಪಿನವು ಮೂಲು ಏತು ಮುಖ್ಯ ಉಂಡೋ ಆ ಮುಖ್ಯದ ಮುಖ್ಯನು ನಮ್ಮ ಉರಿತಮನಂಚಿನ ಕೆಲಸ ಮಲ್ಪೋಡು ಕಾನೂನು ಬೈದಂಡು ದುಂಬು ನಮ್ಮ ತುಳುನಾಡು ಮಾತೃ ಮೂಲ್ಯ ಸಮಾಜ ವ್ಯವಸ್ಥೆ ಅಥವಾ ಮೆಟ್ರಿಯಾರ್ಕಲ್ ಫ್ಯಾಮಿಲಿ ಸಿಸ್ಟಮ್ ಉಡು ಮಾತಲ ಪೊಣ್ಣಗೆ ಆಸ್ತಿದ ಹಕ್ಕಂದಿತ್ತಿನ ಇನ್ನಿಕ್ಕೆ ಕಾನೂನು ಬದಲಾತನ ಆಣಗಲ ಸಮಾನ ಪಾಲುಂಡು ಕೊರ್ಕ ನಮ್ಮ ಒಪ್ಪ ಪುಟ್ಟಿನಕ್ಕಲು ಅವು ಪ್ರಶ್ನೆನೇ ಇಜ್ಜಿ ನಂಕ್ ನಮ್ಮ ಏನೆಲ್ಲ ಹೋಯ್ತು ದಿನಪಿನ ಒಂದು ನಮ್ಮ ರೀತಿ ಆಗ್ತದೆ ತುಳುನಾಡದಲ್ಲಿ ಒರಿಯನ ಒಬ್ಬ ಬಾಯಿಗೆ ಹಾಕದು ಮುಸುಂಟಿಗೆ ಹಾಕದು ಬಂಜಿಗೆ ಹಾಕದು ತಿಂದಿನಗಲತ್ತು ನಮ್ಮ ಪಟದ ತಿನ್ಪಿನಕ್ಕಲು ಕಕ್ಕೆ ಜಾತಿದಕ್ಕಲು ನಮ್ಮ ಒರಿಯನವೇನು ಪತ್ತು ಜನಕ್ಕೆ ಪಟ ತಿನ್ನಿಪ್ಪ ಆ ಒಂದು ವ್ಯಾಲ್ಯೂಸ್ ಉಂಡತ್ತ ನಮ್ಮ ಸಮಾಜದ ಒಳಡಪಿನ ವ್ಯಾಲ್ಯೂಸ್ ಉಂಡತ್ತ ಅವಿನ ಒರಿತುಮಿನಂಚಿನ ಕೆಲಸ ನಮ್ಮ ಮಲ್ತ ಪಣ್ಣಂದಂಡ ಬಹುಶಃ ನಂಕು ಈ ತುಳುನಾಡು ಇನ್ನು ನಿಗಲಿ ಹೆಂಗೆ ಆಶ್ಚರ್ಯ ಅನ್ಸ ಉಂಡು ಇಲ್ಲಡ್ ನಮ್ಮ ತುಳು ಪಾತಿರುವ ಅಣ್ಣ ನಂಗೆ ತುಳು ಪುಸ್ತಕನು ಹೆಂಗ್ಲು ಸುರು ಓದುನು ಒಂದು ಪಣ್ಣಗೆ ಆಶ್ಚರ್ಯ ಅನ್ಸ ಉಂಡು ತುಳು ಪುಸ್ತಕನು ನಮ್ಮಿಲ್ಲಡು ನಮ್ಮ ಇಲ್ಲಡು ಇಜ್ಜಿ ಪಣ್ಣಂದಂಡ ಕೇರಳದ್ರದಕ್ಕೇನ್ಲೆ ಅಲ್ಲಿ ಕೇರಳದ್ರ ಮಲಯಾಳಿ ಭಾಷೆದ ಅರ್ವಲ್ ಇರುತ್ತ ಅರ್ನೆಲ್ಲಡು ಮಲಯಾಳಿ ಭಾಷೆದ ಪುಸ್ತಕ ಜ ಉಂಡಜ್ಜನ್ಕೇನ್ಲೆ ಮಲಯಾಳಿ ಭಾಷೆದ ಪುಸ್ತಕ ಜಪ್ಪ ಇರ್ನ ಇಲ್ಲಡೆ ಬೊಕ ದಾಯೆ ನಂಕ ಭಾಷೆದ ಮಿತ್ತು ಪ್ರೀತಿಜ್ಜಿ ಆರು ಖುಷಿ ಅಣೆಂಕ್ ಆರು ಫಸ್ಟ್ಗೆ ಅನಾರೇನು ಹೆಂಚಿನ ಇರೇಗ ಸರೆಂಡರ್ ಆದ ಬಿಡಿಯ ದಾಯ ಪಣ್ಣಂದಂಡ ಹೆಚ್ಚಿನಗಲು ಉಬಾರ ಏನು ಪಣ್ಪೇರೆ ಒಪ್ಪಿನ ಅಂಗಡಿ ಯಾರು ಬತ್ವತ್ತೆ ಯಾನು ಉಬಾರದ ಏನು ಪಣ್ಣಂಗೆ ಭಾರಿ ಇಷ್ಟ ಅಂಡು ಭಾರಿ ಇಷ್ಟ ಅಂಡು ಅತ್ತಂದೆ ಆ ಉಬಾರಂದು ಪಣ್ಪಿನವು ಮುಸ್ಲಿಂ ಜನಾಂಗದ ಹೈಯೆಸ್ಟ್ ಸಾಹಿತ್ಯಲಿನ ದಕ್ಷಿಣ ಕನ್ನಡಕ್ಕೆ ಕೊಡ್ತೀನಿ ನಮ್ಮ ಬಿ ಎಮ್ ಮೆರೆಡ್ದು ಪತ್ತಿನ ಹನೀಫು ಅಕ್ಕಲು ಮಾತೆರಲ್ಲ ಉಪಾರದಕ್ಕಲು ಇರ್ನ ಹಂಚಿದಕ್ಕಲು ಉಬಾರ್ ಉಪ್ಪಿನ ಅಂಗಡಿ ಉಬಾರ್ ಪಣ್ಪಿನ ಊರು ಕನ್ನಡ ಬಕ್ಕ ತುಳು ಸಾಹಿತ್ಯ ಲೋಕಗೂ ಮಸ್ತ್ ಜನ ಬ್ಯಾರ್ಲೇನು ಕೊರ್ತುಂಡು ಬ್ಯಾರಿ ಜನಾಂಗದಾಗಲೇನು ಕೊರ್ತುಂಡು ಸೊ ಅವು ಎಂಚ ಬತ್ತಂಡು ಉಬಾರಂದು ಪಣ್ಪಿನ ಶಬ್ದ ಎಂಚ ಬತ್ತನ ರೇಗೋರಿಯಾಗ ಊರು ಲೇಗು ಪುದರುಂಡು ಧೂಮಾವತಿ ಇಂದು ಪಂಡರು ಧೂಮಾವತಿದ ಶರಣ್ಯ ಬಕ್ಕ ರಡ್ಜನ ಧೂಮಾವತಿ ಓದಿಯರಂದು ಪಂಡ್ದು ನಿಕಲ್ನ ಗಮನ ಗಮನೋ ಗ್ಯಾನ್ ಯಾನ್ ತೇರಿಯಮಿನ ಧೂಮಾವತಿ ಪಣ್ಪಿನ ಧೈರ್ಯ ದೈವ ತುಳುನಾಡಿಡು ಇಜ್ಜಿ ಜುಮಾದಿ ಎಂದದು ಜುಮಾದಿ ಗೊತ್ತುಂಡತ್ತ ಕನ್ನಡೀಕರಣ ಆವನಗ ಇತ್ತ ನಮ್ಮ ಇತ್ತ ಏನು ಪೊಣ್ಣು ಪೊಣ್ಣನ ಅಪ್ಪೆ ಬರಿ ಎಂಚ ಬದಲಾವಣೊಂದು ಪಂಡಿಲಕ್ಕ ನಮ್ಮ ದೈವಲು ಸಮೇತ ಕನ್ನಡೀಕರಣ ಆವೊಂದಿಲ್ಲ ಭಾಷಾಂತರ ಆವೊಂದಿಲ್ಲ ಜುಮಾದಿ ಪೋದು ಧೂಮಾವತಿ ಆವನಗ ವಾತರತ್ತ ಕಳೆವಂಬ ವಾ ತರತ್ತ ವಿಷಯಲು ನಮ್ಮ ಕೈ ತತ್ತು ಪೋಣು ಪಂಪಿನವೇ ನಮ್ಮ ತಿರುಂಡಿರತ್ತಂಡು ನಮ್ಮ ಮಾತಲ ಮುಗುಳುಪಣವ ನಾಗಗ ತನಿ ತನುಮೈ ಪೋ ನಮ್ಮ ನಾಗಗ ತನುಮೈ ಪನ್ನ ಪೊಣ್ಣೇ ಬೋಡು ಪೊಣ್ಣನವೇ ಮೂಲ ಆನಂದಂಡ ಇನಿ ಕಾನಾಗ ನಾಗಾಗ ಕಟ್ಟೆ ಕಟ್ಟೆ ಸುರು ಮಲ್ತ ನಾಗಾಗ ಕಟ್ಟೆ ಒಂದಿ ಸರ್ತಿ ಆಲೋಚನೆ ಮಲ್ಪಲೆ കടൂ സുടുപ്പിന തൊമ്പുകോ നാഗന കട്ടിട നാഗ ജപ്പുവേന ജത്തിൻ്റെ ഫസ്റ്റ് ക്ലാസ് ഡീപ് ഫ്രൈ ആവുന്നവും അപ്പണ ജഫ്രൈ നമ്മ ഹിരിയാക്കുലു സംസ്കൃതി ഭാഗാത് നാഗന ബനോക്കലിന് ഒരിപ്പായരു എതിരുത്തിലേ നികളു നാഗന കട്ട കട്ടി വരുന്ന നില്ലാട് തപ്പു ഒന്ന് പ്രകൃതിക്ക് പൊക്ക നമ്മ ബതുക്കുന്ന രീതിക്ക് തപ്പു പണ്ട് എതിരുത്തലേ എതിരുസാലേ ദാദ പണ്ട ഇനി സംസ്കൃതി ഇടീ നമ്മ തുളുനാട സംസ്കൃതി എഞ്ചി ഹാളാണ് പണ്ടന്നണ്ട എന്നടൊപ്പുന മല്ലാദിഗെ നീ സമാജക്കു തോജവരെ പോപ്പിന കെൽസ മൽപ്പിന ടാത്ര നമ്മ സംസ്കൃതി നമ്മ നാശമല് തൊന്നുള്ള കാട് കടത്ത പ്രതി ഒഞ്ചല ബാരി സുലാബന്നൻസവു ಆಂಡ ಮುಂದಿನ ಮಾತೇವಿನ ಜಾಗೃತಿ ಒರಿಪಾನಂಜಿನ ಕೆಲಸ ಮಲ್ಪಡ ನಮ್ಮ ಪೊಣ್ಣುಲೇ ಅಂದ ತನ್ನ ಸವಣಿಂಕ್ ಆಣ ಮಗೆ ಒಂಜಿ ತಾರದೈ ನಡ್ಪೆ ಪೋಪೆ ಬಾಳ ಬಾರಿ ಸಲೀಸಾದ ಪಣ್ಪಣ್ಣ ತಾರದೈ ನಡ್ಪೆ ಪೋಪೆ ಆಯ್ವೇನು ಇಲ್ಲ ಎದುರು ಎಲ್ಲಿ ಒಂಜಿ ಇಲ್ಲಿಂದ ಒಂದು ಕಲ್ಪನೆ ಒಂಜಿ ಒಂಜಿ ಅಸಂಪ್ಷನ್ ಬಲೆ ಒಂಜಿ ಎಲ್ಲಿ ಇಲ್ಲ ಜಾಗ್ ಜಲೆಗು ಇಲ್ಲದೆದ್ರು ತಾರದ ಮರ ಉಂಡು ಆಯೇ ನಡ್ತೆ ಪೋತೆ ನೀರ್ಮೈಪುನ ಅಲ್ಲಿಯರು ಪುಂಜವತ್ತ ಬಾಜಂದಕ್ಕಿನ ನೀರಿನ ಕೊಳತು ತಾರದ ಕಟ್ಟೆಗೆ ಮೈಪುವಲು ಮೊಲಲ ತಾರದ ಕಟ್ಟಿಡೇ ಮಲ್ಪುವಲು ಇಲ್ಲಿ ವಿಷಯ ಅನ್ನಿಸವು ಬಟ್ ಈ ಸಮಾಜನು ಪೊಕ್ಕ ಈ ಬದುಕನ್ನು ಕಟ್ಟನಂಚಿನ ಕೆಲಸನು ಪೊಣ್ಣು ಮಲ್ಪು ನಾತು ಪೊರ್ರು ಆಣಗ ಮಲ್ಪರೆ ಅಪ್ಪಜಿ ಆ ಮೂಲದಕ್ಕಲು ನಮ್ಮ ಅವೇ ನಮ್ಮ ಒರಿತಮಿನಂಚಿನ ಕೆಲಸ ಮಲ್ಪನಗ ಭಾಷೆ ಸಂಸ್ಕೃತದ ಭಾಗ ಆದ ನಮ್ಮ ನಮ್ಮ ಭಾಷೆ ಒಣಸು ತಿನಸು ನಮ್ಮ ತುತ್ತೈತ ನಮಕ್ಕೆ ನಮ್ಮವೇ ಆಯ್ನಂಚಿನ ತುತ್ತೈತ ಉಂಡು ಯಾನು ಪಂಪಿನವನಿಗೆ ಏತ ಜನಕ್ಕೆ ಇಷ್ಟ ಅಪ್ಪಣ ಇಜ್ಜಂದು ಗೊತ್ತಿಜಿ ಯಾನ್ ನನ್ನ 1947 ಡೇ ಉಲ್ಲ ನಿಗಲ್ಲಕ್ಕೆ 2026 ಯಾನ್ ಏನ ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ಮೇಷನ್ ಆತಜಿ ನಮ್ಮ ಮದ್ಮೇಡ್ರ ಡೇ ಕೆಲಸ ಇತ್ತಿನ ದುಮ್ಮದ

0: ఇంకేపడి నేను ఇంచుకుంటాడు ఆ పిజింతలక్క. నో నెవర్ యానుంతయే అవి ఎంతలు నడదాలు. ఆ కర్తకారికి ఒలుతురు పరుపుందని ఈ మన్ను బొక యాని ఈ మన్నుద పొన్ను పంపి నేను భావనే వెళ్తున్నాగా అయితే తర్వాత నీకు ఫైటింగ్ ఉంతులేని పని ఉంది జియాను ఫైటింగ్ ఉంతులేని పండుగ ఎన్న గురుతో ఉండే యానవిని వరిత నోడు ఉందుడు యానైకి ఎన్న పుదరు తెదుడు ఎన్న పుదరు అమృత శెట్టి ఆత్రడి అత్తు యాను ఆత్రాడిద అమృత శెట్టి ఊరు ఎన్న ఎన్న గుర్తద బాగానే ఊరు దేపండి ఆ ఊరు ఆ ఊరుద కల్చర్ ఆ ఊరుద సంస్కృతి అని అమృతాది ఇదే ముట్ట కొనతుంతైనా అప్పమ్మి పెద్దదేరు మల్లెమల్ దేరు అండ్ ఆ ఊరు ఎన్న ఒట్టు యాను పోయినడే ముట్ట పరుడు పంపినావు నీ గుర్తుండతే అవి ఎన్న మల్లాది గెత్తవు ఆనంద ఊరు ఉంది పంపినావు నమ్మ బెత్తడి బెత్తడి కొనపినంచిన ఎడ్డగలసోను మలుపుగానమ్మ ఆ ఊరు పో నమ్మొట్టు పత్తుందండి ఆ ఊరుద సంస్కృతి ఆ మన్ను ప్రతి వంజల ఇని తేర ఒత్తి ఐశ్వర్యరైన బగ్గి పాతిరువనమ్మ అల్ మిస్ వరల్డ్ పంట తిరిగి తిరిగి ఒడే పరిపిని ఒడే పరుపుడు తుళునాడదాలు కుట్ల బొంబాయిడుకులందు అర్ణ బతుకుల నమ్మ బతుకులు కల్పన మలిపిన సాధ్యజీ బట్ పూలు సంబంధ కొల్కె నాడోందు పోమనగా ఐశ్వర్యైన కొల్కె పునువులు ఉందే తుళునాడు ఆ తర్వాత సాధనే మలిపరేగి నమ్మకు మాత్రమే కాపును పండిజీ బట్ నమ్మ నమ్మని లెవెల్డ్ నమ్మ సాధనే మలుతుంది పోయి ఈ తుళు తుళు తుళునాడద పుంజవు ఈత గట్టిగిత్యో ఆ గట్టి గట్టితనను అల్ల ఎదగారికే నమ్మము ఈ మన్నుడు తోజాగాని పనుందు ఎన్న పాత్రను నేను ఉంతవే సొల్మే
1: మరి పొర్లుడు ఒక మరి గడుస్తుడు నమ్మ ఎదురు అక్కడ విచారమండి మలితేరు అత్రాడి అమృత శెట్టి
2: ఈతనేట ఇంచిప్ప తుళుభవనద సిరి చావడిడు కర్ణాటక తుళు సాహిత్య అకాడమీ అంచనే సంవాద యువ సంపన్మూల కేంద్ర కుడ్ల మొకల్న ఒట్టు సేరిగెడు అకాడమీడు ఒంచు దిన బలే తుళు ఓదుక ఈ కూటడు పాతెర్న ఆత్రాడి అమృత శెట్టి అర్న పాతెరను కేనందు బత్తరు ఇడగు ఈ కార్యక్రమం ముగిండు మాతరేగుల సొల్మెలు కేనందుప్లి రేడియో సారంగ 107.8 FM ఉందు రంగు రంగద బదుక్ రేడియో సారంగ తుళు ప్రసార కేనందుల్లరు ನನ್ನ ದುಂಬಗ

ఉంది పండ బట్రు పండిన క్రమ అత్తంది నమ పండిన క్రమటు హాపుండ ఇజ్జత్త ఉంది నమ్మ ఇల్లు నమ్మ మల్తిన క్రమటే పూజ మల్పుడు పన్పునమ్మ వాద మల్పెర బల్లి అక్కలు పండినంచిన క్రమ అంచెనే ఈ బసదిరు అనంత నోంపి మల్పుడు నాండ ఇంద్రుని మల్తినంచిన క్రమ అంచెనే నమ్మ అయిను ఒత్తునుడు అవే ప్రకార నమ్మ పూజను మల్పుడు ఇత్తే ఈ పండ ఈ బైలంగాడిద మహారాణి ఆదిప్య ఈ బైలంగాడిద